0: పార్వతి
1: మేధవతి
0: అలరినా చిరిహినా మధవికా
1: చూపుగా
0: నదుల నిద్రదం తన ఒరెత్తాల కన చోక్తూల కన దేఖ్ ఫెల్కి కన ధర ధర అనురాధా
1: ఉగహదా
0: అనురాధా
1: ఉగహదా
0: జలే పుడే జా జలే పుడే జా జలే పుడే జా